0: పప్పు,
1: రోజా పప్పు, తామరపు.
0: ఇల్లమ్మా,
2: ఓ పూవా పూతిరుకు భూమిలే ஆயிரம் பூ, கோவிலே சிறந்த பூ என்ன பூ?